అది ఎవరెం కురి హురిహాఖమె దెనోడిగం వా హాలుగా హమకశ్వరుం తిమన్ రస్కలాంగ్ ఎవరెన్న ఖియా దివ్వాహు సీమె అది మిఖంగా తిమన్ రస్కలాంగ్ దుర్వె ఒడిగ నిన్నువమే.

ఫహతున్నాయ్, ఎవరింగి ఘనాయ్ ఫరాతున్నాయ్, వై ఫరాతుం వస్వాస్ దినుమ ఎవరింగి గాత తిమం అన్న హుషీమే. అది ఏగ గిన మీహున్నకీ శుకురు కురా మీహుం కంగా ఇబరస్ కలాంగి దినవడియన్ ఉగన్నవా నువ్వే.

అది ఎకలేగ హువాకు ఏ దేఖంబలున్న దెన్నెవి హమ కశ్వరుం థిమం వనీ తియ దేఖంబలున్నం హేవ నసే హైద్దే మీ హుంగి తెరింకం కశవరే.